0: తాం దాని దని తగ జను తాం నీ సరిదా తగ జను తాం తగ జను తగ దిమి పదని దని రమ షణ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదని దని దని గమ పదని దని నిదని నిదని మదని
1: తరగడిం తరగడిం తరగడిం తగదిమి తరగడిం తరగడిం తరగడిం తగదిమి తరగడిం తరగడిం తరగడిం తగదిమి
0: నిదరి దని దరి దని దరి దని దరి దని దరి నిదరి తరగడిం తరగడిం తరిగరి దరిగరి